0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎల్ కేశయ్య నాదస్వరం వింటారు. వాతి సహకారం డుపై శ్రీ కొత్తకోట సిద్ధప్ప. కార్యక్రమంలో ముందుగా వినండి ఇంతకంటే కావలిన కన్నడ రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన రూపక తాళం.
2: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ నాదస్వరం కాన్సర్ట్ బై శ్రీ ఎల్ కేశయ్య. హీస్ అకంపనీడ్ ఆన్ డోలు బై శ్రీ కొత్తకోట సిద్ధప్ప. Shri Keshayya begins his recital with the composition of Panam Subramanya Iyer, Intha Kante Kavalena, in Raag Kannada, set to Rupak Taal.

0: ఇప్పుడు రీతిడ రాగంలో త్యాగరాజ స్వామి కృతి నన్ను విడిచి కదలకురా మిశ్ర చాపుతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి నన్ను విడిచి కదలకురా ఎడా రీతి గౌళ సెట్టు మిశ్ర చాపుతాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎల్ కేశయ్య నాదస్వరం వింటున్నారు వాద్య సహకారం డోలుపై శ్రీ కొత్తకోట సిద్ధప్ప కార్యక్రమంలో ఇప్పుడు వినండి కీరవాణి రాగంలో త్యాగరాజ స్వామి కృతి కలిగి ఉంటే కదా ఆదితాళం
1: This is Ragam 24/7 DTH anytime Indian music you're listening to a Karnataka classical nadaswaram concert Shri L Keshayya he is accompanied on dolu by Shri Kottakota Siddappa Shri Keshayya continues his recital with the composition of Tyagaraja Swami Kaligiyunte Kada in Rag Geeravani set to Aditaal

0: కార్యక్రమంలో చివరిగా వినండి కందవల్ ముదలాయి మధువంతి రాగంలో ఎన్ఎస్ చిదంబరం రచన ఆదితాళం
1: శ్రీ కేశయ్య కంక్లూడ్స్ హిస్ రిటల్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ ఎన్ఎస్ చిదంబరం కందవల్ ముదలాయి ఇన్ రాగ్ మధువంతి సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎల్ కేశయ్య నాదస్వరం విన్నారు. వాద్య సహకారం డోలుపై శ్రీ కోట సిద్ధప్ప. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు వర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ నాదస్వరం రిసైటల్ బై శ్రీ ఎల్ కేశయ్య. He was accompanied on Dolu by Shri Kottakota Siddappa. This program was contributed by
0: Akashavani
1: Kadapa for Ragam 24/7 DTH. Anytime, Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Dr. Sripada Pinakapani, supported on violin by Sri M. Chandrasekharan and on mrudangam by Sri Palghat Raghu.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి గానం వింటారు. వాద్యకారం శ్రీ ఎం చంద్రశేఖరన్, వయోలిన్ శ్రీ పాల్గాట్ రఘు, మృదంగం.
1: ఇన్ టుడేస్ ప్రోగ్రామ్ యుల్ బి లిస్నింగ్ టు నినువినా గతిగాన జగానా, ఎ సుబ్రాయ స్త్రీ కృతి ఇన్ రాగ్ కళ్యాణి, సెట్ టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో నినువినా గతిగాన జగానా కళ్యాణి రాగం ఆదితాళంలో సుబ్రాయ శాస్త్రి కీర్తన వింటారు.

0: ఇప్పుడు వినండి ఏది నిజంబని సావేరి రాగంలో అన్నమాచార్య కీర్తన మిశ్ర చాపుతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఏది నిజంబని ఇన్ రాగ్ సావేరి సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: ఎంతటి కులుకే కళ్యాణి రాగంలో జావళి రూపకతాళం పట్టాభిరామయ్య రచన.
1: నౌ లిసన్ టు ఎ జావళి ఆఫ్ పట్టాభిరామయ్య ఎంతటి కులుకే ఎన్ రాగ్ కళ్యాణి సెట్ రూపకతాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్ ఉమాదేవి గాత్ర కచేరి వింటున్నారు వాద్య సహకారం వైలిన్ పై శ్రీ బిఎస్ నారాయణన్ మృదంగం పై శ్రీ నేమాని సోమయాజులు కార్యక్రమంలో ఇప్పుడు వినండి కంజ దళాయ తాక్షి కమలా మనోహరి రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి
1: You are listening to Ragam 24/7 DTH anytime Indian music. You are listening to a Karnataka classical vocal recital by Srimati S. Umadevi. She is accompanied on violin by Sri B.S. Narayanan and on mridangam by Sri Nemani Somayajulu. Srimati Umadevi continues her recital with a composition of Muthuswami Dikshitar Kanja Dalaya Takshi in Rag Kamala Manohari set to Aditaal.

0: ఇప్పుడు వినండి వరాళి రాగంలో ఆర్ వేణుగోపాల్ రచన నీ వంటి దైవము ఆది తాళం.
1: నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ఆర్ వేణుగోపాల్ నీ వంటి దైవము ఇన్ రాగ్ వరాళి సెట్ టు ఆది తాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి త్యాగరాజస్వామి కృతి అడిగి సుఖములు మధ్యమావతి రాగం మిశ్రచాపు తాళం
1: శ్రీమతి ఉమాదేవి కంక్లూడ్స్ హర్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి అడిగి సుఖములు ఇన్ రాగ్ మధ్యమావతి సెట్ టు మిశ్రచాపు తాళం.

0: பை ஸ்ரீ பி எஸ் நாராயணன், மிருதங்கம் பை ஸ்ரீ நேமானி சோமயாஜுலு. ஈ காரியக்ரமம் ஆகாஷவாணி ஹைதராபாத் கேந்திர சமர்ப்பண. மீரு வின்டுன்னாரு భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఎస్ ఉమాదేవి. షీ వాజ్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ బిఎస్ నారాయణన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి
1: హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.